0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ డి శ్రీనివాస్. హీ ఈజ్ అకంపనీడ్ బై శ్రీ కె సద్గురు చరణ్ ఆన్ మృదంగం అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘటం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి స్వామినాథ పరిపాలయ సుమాం. నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
4: Shri D. Srinivas begins his Veena recital with a composition of Muthuswami Dikshitar, Swaminatha Paripalaya Sumam in Ragnata, set to Aditaal.

0: ఇప్పుడు వినండి రామభక్తి సామ్రాజ్యం త్యాగరాజస్వామి కృతి శుద్ధ బంగాళ రాగం ఆది తాళం.
1: Listen to a composition in rag Suddha Bangala, Rama Bhakti Samrajyam, composed by Saint Thyagaraja, set to Adi Thaal.

0: ఇప్పుడు వినండి షహనా రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన రామా ఇక నన్ను బ్రోవరాదా రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ షహనా. రామా ఇక నన్ను బ్రోవరాదా, సెట్ రూపక తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమ పావన రామ పూర్వి కళ్యాణి రాగం ఆదితాళం రామ్నాడ్ శ్రీనివాస్ అయ్యంగార్ రచన.
1: కంటిన్యూయింగ్ ద వీణా కాన్సర్ట్, యు విల్ నౌ లిసన్ టు పరమ పావన రామ, అ కాంపోజిషన్ ఆఫ్ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరగా వినండి ఫరజ్ రాగంలో తిల్లానా పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన ఆదితాళం.
1: Shree D. Srinivas concludes his Veena recital with a Tillana of Patnam Subramanya Iyer in Rag Faraz, set to Aditaal.

0: ఫరజ్ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ తిల్లానా విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ అ తిల్లానా ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ ఫరజ్.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీడి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: You are listening to a Karnataka classical Veena recital by Shri D. Srinivas. He was accompanied by Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: మాలికావర్ణం సెట్టు ఆదితాళ్.
1: ఇంతవరకు నవరాగ మాలికావర్ణం విన్నారు. ఆదితాళం పట్న సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.
0: నౌ లిసన్ టు ముత్తుస్వామి దీక్షితార్ కృతి సదాచలేశ్వరం ఇన్ రాగ్ భూపాల సెట్టు ఆదితాళ్.
1: తర్వాత సదాచలేశ్వరం భూపాల రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: You have just heard to a Muthuswami Dikshitar composition, Sada Chaleswaram, in Rag Bhupala, set to Adithal.
1: ఇంతవరకు సదాచలేశ్వరం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన విన్నారు. భూపాలరాగం ఆదితాళం.
0: నౌ లిసన్ టు స్వాతి తిరునాళ్ కృతి భోగీంద్ర సాయనం ఇంద్రా కుంతలవరాళి సెట్టు ఖండచాపుతాళ్.
1: ఇప్పుడు భోగీంద్ర సాయనం కుంతలవరాళి రాగం ఖండచాపుతాళం స్వాతి తిరునాళ్ కీర్తన

0: You have just heard to Rama Niyada in Rag Karahara Priya. Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you have heard to violin recital by Sri MSN Murthy, supported on violin by Dr. Panthula Ramma, on Mridangam by Sri V. Kamalakar Rao. Ragam 24/7, anytime Indian music. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: రాగం ఛానల్లో మీరింతవరకు ఎంఎస్ఎన్ మూర్తి గారి వయోలిన్ వాద్య కచేరీ విన్నారు. సహకార వయోలిన్ డాక్టర్ పంతుల రమ, మృదంగ సహకారం శ్రీవి కమలాకరరావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నేతి సరళా లక్ష్మీనారాయణ గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్ పై శ్రీ కొమాండూరు కృష్ణమాచారి, మృదంగం పై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
4: Listen to a Karnataka classical vocal recital by Srimati Neethi Sarala Lakshmi Narayana. She is accompanied on violin by Shri Kumanduri Krishnamachari and on mridangam by Shri Mullapudi Shri Ramamurthy.
3: Karyakramamlo munduga vinandi Ganamurthy. Ganamurthy ragamlo Tyagaraja Swami kruti Adi Talam.
4: Srimati Sarala Lakshmi Narayana begins her vocal recital with a composition of Saint Tyagaraja, Ganamurthy. In rag Ganamurthy, set to Aditaal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజ యోగ వైభవం ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆనంద భైరవిరాగం రూపక తాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar, Tyagaraja Yoga Vaibhavam, in Rag Ananda Bhairavi, set to Rupak Tal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి వేరే దిక్కేవరయ్య రామ షణ్ముఖ ప్రియరాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: Continuing the concert, you will now listen to a composition of Patnam Subramanya Iyer, Mari Vere Dikkevaraiya Rama, in rag Shanmukha Priya, set to Adital.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నాపాలి శ్రీరామ త్యాగరాజస్వామి ఉత్సవ సంప్రదాయ కీర్తన రాగం శంకరాభరణం ఆదితాళం.
1: శ్రీమతి సరళా లక్ష్మీ నారాయణ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ ఉత్సవ సంప్రదాయ కీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజ. నాపాలి శ్రీరామ ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి నేతి సరళా లక్ష్మీనారాయణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
1: You were listening to a Carnatic classical vocal recital by Srimati Nethi Sarala Lakshmi Narayana. She was accompanied on violin by Shri Kumanduri Krishnamachari and on mridangam by Shri Mullappudi Sriramamurthy.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.